நாலு மங்கா செல்வம் சரவட்டனே பண்ண ஹேங் போகுது మజ్జిగిలాంటి వల్ల గ్రోపనే వల్ల ముందు ఈ మజ్జిగిన కదనాసరలాన సలంగాకాయ చౌలి చూసి చేసా ఎవరైనా బేరం గద్దు బేలానే సార్ కమ్మి గద్దు గల మజ్జిగ మాఫోడే.